ఆరంచు పైన సరిగ్గా మధ్యాహ్న కాలమైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం సరాభిషేకం అనే కార్యక్రమంలో ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. మీ ఇంకా మిమ్మల్ని స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం సరాభిషేకం అనే కార్యక్రమంలో.

అవునండి శ్రోతలారా, మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారైతే గుర్తుంచుకోండి, అలవాట్లు ప్రకారంగా నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. శుక్రవారం నాడు కాబట్టి మనం భక్తి పాటలను ప్రసారం చేస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే ఈ సమయంలో మీరు మీ బోన్ తీసుకుంటున్నారైతే సురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున

అసలు శ్రోతలారా, భగవంతుని చేరుకోవడానికి శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన 9 రకాల భక్తి మార్గాలను నవవిధ భక్తి అంటాము. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం.

నవవిధ భక్తి రకాలు. శ్రవణం అంటే దేవుని కథలు, లీలలు మరియు పురాణాలు శ్రద్ధగా వినడం. కీర్తనం అంటే భగవంతుని కీర్తనాలు, నామములు మరి గుణగుణాలను నోటితో గానం చేయడం.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. నీటి కార్యక్రమంలో మనం నవవిధ భక్తి మార్గాల గురించి మాట్లాడుతున్నాం. స్మరణం అంటే ఎల్లప్పుడూ మనసులో దేవుణ్ణి నామాన్ని లేదా రూపాన్ని తలుచుకోవడం. పాద సేవనం అంటే ఆ భగవంతుని పాదాలను సేవించడం లేదా పూజించడం.

అవునండి శ్రోతలారా, నవ విఘ్న భక్తి మార్గాల్లో అర్చనం కూడా ఉంది. భక్తి శ్రద్ధలతో దేవునికి శోధ శోపచార పూజలు చేయడం, ఇవన్నీయు అర్చనం. ఇంకా వేరే పక్కనే వందనముంది, అంటే భగవంతునికి లేదా సకల జీవులతో దేవుని చూస్తూ నమస్కరించడం.

దాస్యం కొనసాగిస్తున్నాం నవవిధ భక్తి మార్గాలలో దాస్యం కూడా ఉంది. అంటే దేవుని నిత్య సేవ కుడిగా దాసుడిగా ఉంటూ సేవ చేయడం. అలా చేస్తుండగా సఖ్యం కూడా ఉంటుంది. అంటే దేవునితో స్నేహం చేయడం, ఆయనను ఆప్త మిత్రుడిగా భావించడం.

భగవంతునికే అంకితం చేసి శరణాగతి పొందడం. ఈ నవవిధ భక్తి మార్గాలలో మీరు ఏ భక్తి మార్గాన్ని ఎక్కువగా ఆచరిస్తారు? మీరేమైనా ఆచరిస్తుంటే అదే చేస్తూ ఉండండి. భగవంతుని తప్పకుండా మీ దుఃఖాలను పక్కనే పెట్టుకొని సుఖాలను పెంచుకుంటారు.

హే సంగీత రసికులారా, మనం రోజు పూజ చేస్తూ ఉంటున్నాం, కానీ ఎటువంటి పూజ చేయడంలో అంటే నవవిధ భక్తి మార్గాలు అప్లై చేసుకుని పూజ చేస్తే, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం వంటి 9 భక్తి మార్గాలు అలాగే పూజ చేస్తే భగవంతునికి ఇంకా దగ్గరగా

అవునండి, సంగీత రసికులారా కొనసాగిస్తున్నాం. నీటి కార్యక్రమం మీరు తెలిసినట్టుగానే మనం శ్రావణ మాసంలో శుభ అడుగు వేసినాం అంటే శ్రావణ మాసంలో మీరు ఎక్కువగా పూజిస్తున్నారు శ్రీ శివుడిని ఇంకా పార్వతిని. ఇటువంటి పూజ చేయడం మీరందరి కోసం సౌభాగ్యమే సౌభాగ్యం ఉంటుంది. అవునండి భక్తులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. ఎందరెందరో మహానుభావులందరికి మా వందనములు, నమస్కారం. ప్రశాంతమైన శుక్రవారం రాత్రి మీ అందరికీ స్వరాల వేదిక కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మరో నెల ముగింపుకు చేరవుతున్న ఈ అందమైన వేళలో మనస్సుకు హాయినిచ్చే తెలుగు మధుర గీతాలతో పాటు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని అందించే కొన్ని ఆలోచనలను మీతో పంచుకుబోతున్నాను. సంగీతం మనస్సుకు ప్రశాంతతను ఇస్తే మంచి ఆలోచనలను జీవితానికి దిశను చూపిస్తాయి. మరి ఈ హాయైన సంగీత ప్రయాణాన్ని కలిసి ఆస్వాదిద్దాం.

మన జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరగకపోవచ్చు. కానీ ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుంది. భగవంతుడు మన ప్రయాణాన్ని మనకంటే బాగా తెలుసుకుంటాడు. అందుకే ఫలితం గురించి ఆందోళన పడకుండా మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగితే సరైన సమయంలో సరైన ఫలితం తప్పకుండా లభిస్తుంది. సహనం అనేది బలహీనత కాదు, అది విశ్వాసానికి మరో రూపం.

ఈరోజు ఒక చిన్న అలవాటు మొదలు పెట్టండి. నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన మూడు మంచి విషయాలను గుర్తు చేసుకుని వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞతతో నిండిన హృదయంలో అసంతృప్తికి స్థానం చాలా తక్కువ. మనకు ఉన్న వాటిని గుర్తించి ఆనందించడం నేర్చుకుంటే జీవితమే ఒక అందమైన వరంగా అనిపిస్తుంది.

శ్రోతలారా, ఇంతటితో స్వరాల వేదిక కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఈ మధురమైన గీతాలు మీ మనస్సు హాయిగా తాకాయని, ఈ చిన్న సందేశాలు మీ హృదయంలో ఆశను నింపాయని ఆశిస్తున్నాను. వచ్చే వారం మరో కొత్త ఆలోచనతో, మరిన్ని మధురమైన పాటలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కృతజ్ఞతతో జీవించండి, సహనంతో ముందుకు సాగండి, దైవంపై విశ్వాసాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోండి. మీ అందరికీ ప్రశాంతమైన శుభరాత్రి. నమస్కారం.